తెలియని నగవల్లి నగర జుగా పదర జంగళ నెలద బియాదర బదీకి తెలియని నగవల్లి నగర జుగా పదర జంగళ నెలద బియాదర బదీకి మచకి లకద తాదా మచకి నగవల్లి నగర జుగా పదర జంగళ